0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు లాల్గుడి జి జయరామన్ వయలిన్ వాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి లాల్గుడి జె విజయలక్ష్మి, మృదంగంపై శ్రీ వేలూరు జి రామభద్రన్.
1: యు వర్ లిసనింగ్ టు అ రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ లాల్గుడి జి జయరామన్. హీ వాజ్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి లాల్గుడి జె విజయలక్ష్మి అండ్ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వేలూరు జి రామభద్రన్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. వాద్య సహకారం వీణపై శ్రీమతి కళ్యాణి లక్ష్మీనారాయణ, వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, వేణువుపై శ్రీ వి నాగరాజు, క్లారినెట్పై శ్రీ కోట అచ్చిబాబు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, నిర్వహణ శ్రీ ఎం సూర్యదీప్తి. కార్యక్రమంలో ముందుగా వినండి సరసుడ, సావేరి రాగవర్ణం, ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: Listen to a Carnatic classical ensemble conducted by Shri M. Suryadeepthi. The participating artists are Shrimati Kalyani Lakshmi Narayana on Veena, Shri B.S. Narayanan on violin, Shri V. Nagaraju on flute, Shri Kota Achibabu on clarinet and Shri Varanasi Kali Prasad Babu on mridangam. The ensemble begins with the Varnam of Patnam Subramanya Iyer Sarasuda in Rag Saveri set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి క్షీర సాగర విహార ఆనంద భైరవి రాగం చెంపతాళం త్యాగరాజస్వామి కృతి
1: ది ఆన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి క్షీర సాగర విహార ఎన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు జంపితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. వాద్య సహకారం వీణపై శ్రీమతి కళ్యాణి లక్ష్మీనారాయణ, వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, వేణువుపై శ్రీ వి నాగరాజు, క్లారినెట్పై శ్రీ కోట అచ్చబాబు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, నిర్వహణ శ్రీ ఎం సూర్యదీప్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి. ది పార్టిసిపేటింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీమతి కళ్యాణి లక్ష్మీనారాయణ ఆన్ వీణ, శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి నాగరాజు ఆన్ ఫ్లూట్,

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to clarinet recital by Sri A. Pothirazu, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri K. Sadguru Charan.
2: Ragam Nitara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి పివి దుర్గా భవాని, మృదంగం శ్రీ కే సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కీర్తన, నను బ్రోవ నీకింత ఇన్రాగ్ అభోగి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా నను బ్రోవ నీకింత అభోగి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Vasudeva Yani, Indra Kalyani, said to Adithal.
1: Midintavaraku, Vasudeva Yani, Kalyani Ragam, Adithalam, Tyagaraja Swami Kirtana Vinaru.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying Clarinet Recital by Sri A. Pothurasu.
1: Ragam, Nirantara Bharati Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజస్వామి కీర్తన వినాయక వలెను ఇన్ రాగ్ మధ్యమావతి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినాయకుని వలెను మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటూ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయోలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం, గౌళరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్. He is accompanied on mridangam by Shri P. Ravindrudu. Shri Ramanathan begins his concert with a composition of Mysore Vasudevachar, Pranamamyaham Shri Gauri Sutam, in Rag Gaula set to Aditala.

0: ఇప్పుడు వినండి రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి నిరవధి సుఖద నిర్మల రూప ఆదితాళం.
1: Now listen to a composition of Tyagarajaswami, Niravadi Sukhada Nirmala Rupa, in Rag Ravichandrika set to Aditaal.

0: వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీవల్లి దేవసేనాపతే, నటభైరవి రాగం ఆదితాళం, పాపనాశం శివన్ రచన.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్. హీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పి రవీంద్రుడు. శ్రీ రామనాథన్ కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ శ్రీవల్లి దేవసేనాపతి ఇన్ రాగ్ నటభైరవి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మిశ్ర ఖమాస్ రాగంలో అనమాచార కీర్తన ఇందరికి అభయంబు లిచ్చు చేయి ఆదితాళం.
1: శ్రీ రామనాథన్ కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ అన్ అన్నమాచార్య కీర్తన ఇందరికి అభయంబు లిచ్చు చేయి ఇన్ రాగ్ మిశ్ర ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పుదుక్కోటై ఆ రామనాథన్ వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Shri Pudukkottai R. Ramanathan. He was accompanied on mridangam by Shri P. Ravindrudu. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH anytime Indian music.